0: మీ ఇస్మాయిల్ అఫాన్
1: రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం
0: అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం
1: దొంవెలి

0: అస్సలాము అలైకుం. నోదీకే మెగర్స్ దివేఫేమా మిగడిగటి ఉన్కొల్లాంటి వెమ్మె అహుంతెరి నౌఫావేరి వగుత్కొళకంగెదో మిగడిగడమె కొరియగెంద అహుంతెరింగె హోవు మియదుగే షోయా ఎకీగ బద్దకొల్లి అర్గొన్ షహుదా ఎహుంతెరింగె హోవు మిషో మియదుస్ కొరియగెంద నెగార్గడి తిరిసింగు మహమె కొరియగెంద అర్షోగ బావేరి వాంబేణు అఫరేతకు మిహారు ఫిష్ కే మెసేజ్ కురుముందాని DFM91 మీ పేజ పిఎస్ఎంఏ యాప్ మెదురుకు మెసేజ్ కొల్లవెన్ షోగ బావేరి వాంబేణు అఫరేతకు మెసేజ్ కురుముంగ్ ఎన్న వేరు షాహు మేము ఇక్కడ గుళాలదేన తె హమేకని గుళాల లవెన్ అడు హాలు ఎకన్యన్ను మిషో జరి మెసేజ్ ఐక్వెస్ట్ లవేక రిక్వెస్ట్ కొలముగ ఫుర్సత్ లిపింగెందాని అమ్మ DFM91 మీ పేజ మెసేజ్ కురా ముంగెన్న వేరు మెసేజ్ కి అల్దీఫా షాహు మేము ఇక్కడ లవ జాలదేన ఫిష్ మట్ట కామిలరాగే లవే మీ ఇవ్వాలదేని ఎఫ్ఓ భద్రో కొల్లాన ఎహున్ తిరిగిన ఎహున్ తిరిగి హోన్ తాయికిగ దెన్ దెగుతక మిషోగా లవ జహాల్దేన ఏమ గుళా లాఫ రిక్వెస్ట్ కొల్లా లవేగే తురు అమ్మ వైఫ్ ఫర్ మెసేజ్ కి జరి ఫోన్ ఆఫ్ లవేస్ ఇవ్వాల్దీఫా భద్రమి కొల్లాని
1: ದಿವೆಹಿ ಎಫ್ಎಂಗೆ ಕೊಮ್ಮೆ ಗಡಿಯರೆಗೆ ಫೆಷಮ್ಮೆಸ್ ದಿವೆಹಿ ಅಮಿಲ್ಲರಾಗಿಗೆ ಲವೇಕು.

0: బప్పా దురువే బల్లవ
1: కేనేవి దర్ఫ్ల
0: అడుగుండు బేను బప్పయ్య మికి యాదే
1: ఏంత ఓకే అవా కేయాదే బప్ప మేషిన్ అవా కేయా
0: దూం ఫతుకే ఇస్తియో మాలు కురుము అంగేగే కెన్సర్ జే హితుగే బాలిత జే స్ట్రోక్ జే ఫుప్పా మేగే కెన్సర్ జే ನೇವಾಲಾ ನಿಜಾಮುಗೆ ಬಲಿತಜ್ಜೆಹೆ ಗೊಹರುಗೆ ಕೆನ್ಸರ್ ಜೆಹೆ ಟೈಪ್ ಟೂ ಡಯಾಬಿಟೀಸ್ ಜೆಹೆ
1: ಕೀಬೆ ಬಪ್ಪೇತ್ ಕಿಯಾದಿನಿ
0: ಕೊಕ್ಕಯ ನುಫೆನ್ನ ಗೊತ ಸಿರ್ರುಂ ಬಪ್ಪ ಸಿಗರೆಟ್ ಬೋಕಂ ಇಂಗೆ ಕೊಕ್ಕ ಕೊಕ್ಕಯ ವಸ್ವಿಸ್ ದುವ ಕೊಕ್ಕ ವರದ್ ದೆರವೆ ಬಪ್ಪ ಸಿಗರೆಟ್ ಬೋತಿ
1: ದರಫ್ಲಾ ಬಪ್ಪದಿಂದ ವಾಹಕಸ್ ದಂಫತೆಸ್ತು ಮಾದಿನ ಕುರಾನು promise inge
0: koko varang ufavich
2: nuwa dihe ekem megahertz divahi fm
3: me is my the fun ರಂಗ ಕುದ ನೂ ಕುದ ಅಳಿ ಕುದ ಹುದು ಕುದ ಫೆನೆಯೇ ದಿವೆಹಿಯುಟು ಅಡುವಹಮಂತಿದಾಣಿ ನೋದಿಯ ಎಕೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ದಿವೆಹಿ ಎಫ್ ಎಂ ದೊಂಬೆಲಿ